కరహత్యావాయం వ్యాపత బాంది పిరియాన్ రాజీ వరయాజి గూరి గూరి కీ గీ.